కృష్ణ కృష్ణ బోల్నాలాయి పడదైనా హైమోలా కృష్ణ కృష్ణ భజదా భజదై మనకో పడదా కోలా భవజాల పారీ

కృష్ణ మధుబనైనా రాసలీలా భారీ భయో సఖీ సమైనా మోరం కుటా హాతమా బంశీ సారై సుగాముని బాసురీకో ధునై మిఠో మనై రువాముని నారాయణ హరి హరి।

కృష్ణ బందా బందై ప్రాణ మేరు జావో ప్రాణ మేరు ఉడి జావో దివ్య ధామ

ధర్మ కుమార కైసర్యాశ్రి బ్రహ్మ జ్ఞానయాని విదూర్ కైసరి జ్ఞాన హవశి సుజన మనున్ బడాలే పని కృతి ఉజ్వల ఓ శ్రుత సయిత క

జన్మ భయో బల సత్సమగాయేన మనుష్య జన్మ పాయేకు సఫల్ భూనై పాయేన మనుష్య జన్మ సఫల్ హోన తే సై భాయేన కుసంగత్ కో సంగత్ గల్